శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం గజానన భూత గణాది సేవితం కపీతజం ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. బ్రహ్మా మురారీ స్త్రిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధస్స గురు శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.